0: గారె గారె
1: ఏ గరబడే
0: గారె గారె
1: ఏ సూర బదల
0: గారె గారె
1: ఏ అమ్మక బట్ట
0: గారె గారె
1: ఏ సూర కి దరది ఏ సూర ఇన్నాయా ఇదు ఏ
2: एक चतुर नार अम पकड़ कर